నాతన కల్లవేయ వానికి తినియన్న కల్లవేయ వానికి సమనో జమా వ్యాఖ్యానో సోదో అంది కల్లా నే చౌనేనా కలదు జమా గా.